జయ కపీసతి హులోకవు జాగర రామదూత అతులిత బలధామ అంజని పుత్ర పవన సుతనామ మహావీర విక్రమ బజరంగి కుమతి నివారా సుమతి కేసంగి కంచన భరణ విరాజ సువేశ కారణ కుండల కుంచిత కేశ అతాభద్ర ఉద్వజాభిరాజై కాందే మూంజనే హూ సాజై శంకరసువన కేసరి నందన తేజ ప్రతాప మహాజగబంధన విద్యావానగునీయతి చాతుర రామ కాజగరి బేకో హాతుర ప్రభు చరిత్ర సుని బేకో రసియ రామలకన సీతామన బసియ సూక్ష్మ రూపధరి సిహైది కావా బికట రూపధరి రంకజరావ భీమ రూపధరి అసుర సమారే రామచంద్ర కే కాడ సమ

0: క్షీరసాగర శయన,
1: త్రిశూలాధారి
0: చక్రధర,
1: నాగభూషణ
0: నాగశయన.
1: హా హా హరహర.